0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మైసూర్ టి చౌడయ్య వయలిన్ వాద్య కచేరీ వింటారు. వయలిన్ సహకారం శ్రీ ఆర్కే వెంకట్రామ శాస్త్రి. వాద్య సహకారం మృదంగంపై శ్రీ ఎస్వీఎస్ నారాయణన్. ఘటంపై శ్రీ తిరునిల్వామలై విల్లాద్రి అయ్యర్. కార్యక్రమంలో ముందుగా వినండి తోడి రాగ వర్ణం అదితాళం, పట్నం సుబ్రహ్మణ్యర్ రచన.
2: Listen to a Karnataka classical violin concert by Sri Mysore T. Chaudhaya. He is supported on violin by Sri R. Venkatrama Shastri. He is accompanied on mridangam by Sri S.V.S. Narayanan and on ghatam by Sri Tirunilvamalai Vilnadri Ayyar. Sri Chaudhaya begins concert with a varnam of Patnam Subramanya Ayyar in Rag Todi set to Aditaal.

0: ఇప్పుడు వినండి దేవ దేవ నాట కురంజి రాగంలో స్వీయ రచన ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ సెల్ఫ్ కంపోజ్డ్ కృతి దేవ దేవ ఇన్ రాగ్ నాటకురంజి సెట్ టు ఆదితాళం.

0: అమానమెన్నడు కుంజరి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి అభిమానమెన్నడు ఇన్ రాగ్ కుంజరి సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి కీరవాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి కలిగియుంటే కదా ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి కలిగియుంటే కదా ఇన్ రాగ్ కీరవాణి సెట్ టు ఆదితాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మయూర్ శ్రీ టి చౌడయ్య వయలిన్ వాద్య కచేరీ వింటున్నారు. వయలిన్ సహకారం శ్రీ ఆర్కే వెంకట్రామ శాస్త్రి. వాద్య సహకారం మృదంగంపై శ్రీ ఎస్వి నారాయణన్, శ్రీ తిరునిల్వామలై విల్నాద్రి అయ్యర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మనసా శ్రీరామచంద్రుని మరవకవే, ఈశ మనోహరి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్, ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయోలిన్ కాన్సర్ట్ బై శ్రీ మయూర్ టి చౌడయ్య. హీ సపోర్టెడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ఆర్కే వెంకటరామ శాస్త్రి. హీఈస్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ ఎస్వీఎస్ నారాయణన్ అండ్ ఆన్ ఘటం శ్రీ తిరునిల్వామలై వెల్నాద్రి అయ్యర్. శ్రీ చౌడయ్య కంటిన్యూస్ హిస్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి మనసా శ్రీరామచంద్రుని మరవకవి ఇన్ రాగ్ ఈశ మనోహరి సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి ప్రసన్న పార్వతి బిలహరి రాగం ఆదితాళం స్వీయ రచన.
1: శ్రీ చౌడయ్య కంటిన్యూస్ హిజ్ రిసైటల్ విత్ ఎ సెల్ఫ్ కంపోజ్డ్ కీర్తన ప్రసన్న పార్వతి ఇన్ రాగ్ బిలహరి టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివర వినండి ఆడమోడి కలద, చారుకేసి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: శ్రీ చౌడయ్య కంక్లూడ్స్ హిస్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి ఆడమోడి కలద ఇన్ రాగ్ చారుకేసి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మైసూరు టి చౌడయ్య వయలిన్ వాద్య కచేరి విన్నారు. వయలిన్ సహకారం శ్రీ ఆర్కే వెంకామ శాస్త్రి, వాద్య సహకారం మృదంగంపై శ్రీ ఎస్వీఎస్ నారాయణన్, ఘటంపై శ్రీ తిరునిల్వామలై విల్లాద్రి అయ్యర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయలిన్ కన్సర్ట్ బై శ్రీ మైసూర్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to Veena recital by Sri K.V. Krishna, supported on Mridangam by Sri N.S. Kalyanaraman.
2: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కెవి కృష్ణ గారి వీణావాద్య కచేరి వింటారు. వాద్య సహకారం శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగం.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు శ్యామశాస్త్రి స్వరజతి రావే హిమగిరి కుమారి ఇన్ రాగ్ తోడి సెట్టు ఆదితాళ్.
2: రావే హిమగిరి కుమారి తోడి రాగం ఆదితాళంలో శ్యామశాస్త్రుల వారి స్వరజతి వింటారు.

0: యు హ్యావ్ ఎంజాయ్డ్ ఎ త్యాగరాజ స్వామి కృతి ఎందుకు పెద్దల ఒలే ఇన్ రాగ్ శంకరాభరణం సెట్టు ఆదితాళ్.
1: ఎందుకు పెద్దల శంకరాభరణం రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి కృతి మీరింత వరకు విన్నారు.
0: రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హ్యావ్ ఎంజాయ్డ్ వీణా రిసైటిల్ బై శ్రీ కెవి కృష్ణ, సపోర్టెడ్ ఆన్ మృదంగం బై శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ది స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కెవి కృష్ణ గారి వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్, మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.